ప్రగతియ నీ హొందనిల్లా, ప్రగతియ నీ హొందనిల్లా, శివరుద్ర హిడిదు సుళ్ళల్ల, ನಿಂದೇ ನಿನಗ ತಿಳದಿಲ್ಲ, ಪರ ನಿಂದೆ ಮಾತ್ರ ಬಿಡಲಿಲ್ಲ, ನಿಂದೇ ನಿನಗ ತಿಳದಿಲ್ಲ, ಪರ ನಿಂದೆ ಮಾತ್ರ ಬಿಡಲಿಲ್ಲ.

మన పరివర్తన యాతుదే జైలు హక్కిగళయి గానసుదే జైలు హక్కిగళయి గానసుదే సంగీత సాహిత్య స్వరసేవయ హరికార ಸಂಸ್ಕೃತಿ ಮಾನವತೆಗಳಿಗೆ ಕಾವಲಿರುವ ಗುರಿಕಾರ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಸ್ವರ ಸೇವೆಯ ಹರಿಕಾರ ಸಂಸ್ಕೃತಿ ಮಾನವತೆಗಳಿಗೆ

సిద్ధలింగేశ ఒరయోయే పరమేశ దేవాది దేవా కరుణాళు ఎడయూరవాస తను మన ధనవు నినగే అర్పణవు కరుణె నిన్నొలవు ఇరలెనగె బలవు తను మన ధనవు నినగే అర్పణవు కరుణె నిన్నొలవు ఇరలె